విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంతః

చంద్రమాటలాటలు ధ్యాన మ్యాన గ్రీవాజ పుల్ల త్రిపుండ కానన కుందనాలు పశ్మ అంధ్ర త్రైనేత్ర దిగంబ కరతర గిరి కైలాశ శిఖరవ కర త్రిశూల దారి త్రిపురారి చం చం చలన చం చం.